0: ఆంగ్లకు వర్ధన టెక్స్టైల్స్
1: సింగకిరి ఆగస్ట్ బొనన్సా సామ్సంగ్ హైసెన్స్ పనసోనిక్ కెండియతులు లోవ సూపతల మాదిలి సదహా 60% దక్వా వట్టం హొదుబ తెనిన్ హొదుబ మిలట అడువ మాసక వారికేట గేవన్న గన్న ఇక్మం కరన్న దివైన పురా సింగకిరి ప్రదర్శనాకార వలిన్ అగోస్తు 31 దక్వా పమనాయ్
2: Assetland Finance වෙතින් best bike එකට best deal එක. ඉන්දන පිරිමැස් මේ ප්‍රමුඛවන Bajaj City 100 හා Platina 100 motorcycle සඳහා පහසුම leasing. පහසු leasing වාරික, කඩිනම් අනුමැතිය සහ අවම ලියකියවිලි. helmet එකකුත් නොමිලේ. Assetland Finance අද මෙන්න අදම ආරන් යන්න. අමතන වින්වයි 114 700.
3: සෙනසුරාද උදේ 8ට.
4: ජින්තු පිටියේ